0: వి విష్ణం నికంత బదల్ కూడా దోమీ దివేన్న బొడు దురకే నీ కొం బదలే పా అమ్మ విష్ణం జైత్య వాజిబికే వారుతవాణి వియోకోస్ బదలే అమ్మ మీ డాడీ బొడకస్ కుడేస్ ఐ యు మీ ఏగో వాయ్ రే కానులా కోనే పరంజీ నేహితస్ దేమి వరంగినే చమాకంతి హేలాశే దివేన్నే హేలాశే దివేన్నే విష్ణం బి
1: ತಿವಿ ಬಹಕೇ ಹೆದಿ ಫೋದಿ ಕುರಿಲ ಮುಂಗಣ್ಣ ರೀತಿ ಬಹಕ ವೇರು ಎ ಬಹುಂ ವಾಹಕ ದೆಕ್ಕುಮ್ಗೆ ಫುರ್ಸತ್ ಲಿಮಕಿ ಲಿಬೆ ಫಹರಿಕ್ಕ ಮದ್ದೆ